0: సగమధని
1: సగమగత
0: నిజగమధని
1: నిజమగతని
0: ధని సగమధ
1: ధమగత నిధ
0: మదని సగమ
1: గదని ధని
0: గదని ధని గదని ధని కాలి